ఈ నిశ్చిమలో నిశ్చి తగ్గు ఆగే ఆస్తి పల్లకే రాస్తున్నా రామాఘాట వేసి గోపాల్ సిరి ఇంకా ప్రతి శాపం